ఈ ఫిల్మ్ లో ఉన్నటువంటి నిజాన లంగ్యాస్ లా మీడియం వేవ్ తాం ఎఫ్ఎం మెగా హర్ట్స్ క్యా తాం చిక్ తాం చుజుర్ చి కా ఆకాశవాణి లేని సంచస్ల ఫులెన్ జిక్ తాయిన్